ఉపమా మహా కలిగి దర్పాచ కేంద్రీ నే అకాల పురుఖ తూ రాజ్యాం దా రాజా తూ సూర్జాం దా సూరజ తూ దేవ్యాం దా దేవతా తేరీ ఉపమా బడీ మహాన్ హై।